0: ఎఫ్ఈ రిజిస్టర్డ్ క్రిస్టియన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. కాంటాక్ట్ నంబర్ 9764125533. కన్వర్ట్ యువర్ లైఫ్ ఇంటూ సెలబ్రేషన్.
1: म्युच्युअल फंड गुंतवणूक ही बाजारातील जोखमीच्या अधीन आहे. गुंतवणूकदारांनी योजनेशी संबंधित सर्व कागदपत्रे काळजीपूर्वक वाचावीत.
2: निर्मिती संकल्पना अमेय जोगळेकर.
3: आकाशवाणीचं हे आहे नाशिक केंद्र. सकाळचे 8 वाजतायत. ठीक 8 वाजता समाचार प्रभात हे हिंदी बातमीपत्र आकाशवाणीच्या दिल्ली केंद्रावरून आता आम्ही सहक्षेपित करत आहोत.